0: గారే గారే
1: గారబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకిదరది సూర ఇన్నాయా అదు ఎక్క చతుర నార అమ్మ చోడగనది.